0: నమస్తే అను ఈ పార్టీ జీ ప్రోజీ
1: జీ వాదర్ పార్టీ స్క్రిప్ట్ 90 ఫ్రెండ్స్ కోరే సమ్మ
0: నమస్తే జీ
1: నమస్తే
0: మే మొహమ్మద్ ఒక ఆన్లైన్ క్లాస్ చూడరా ఇని గానా కి ఫర్మాయిష్ ని
1: జీ బతా దీజియే
0: గానా హై ఫ్రమ్ ది మూవీ కభీ ఖుషీ కభీ గమ్
1: ఓకే యార్ గానే కి బోల్
0: గానా కా నామ్ హై రే షావా షావా క్యా
1: ఈ బార్ ఫిర్ సే బతా దీజియే గానే కి బోల్
0: గానే కా బోల్ హై
1: ओके
0: आने फ्रॉम द मूवी कभी खुशी कभी गम
1: ओके और ये गाना डेडिकेट दिया
0: गाना आपको डेडिकेट करना है
1: ओके वैसे क्या हो रहा है अभी
0: अभी मौसम अच्छा है
1: जी खाना वाना हो गया आपका
0: ये तो यार गाना लगा लेना यार
1: ठीक है तो आपका गाना प्ले करते हैं
0: ठीक है
1: जी सुनते रहिए सबके साथ रेडियो रिंजिम 90.4 FM
0: नमस्ते जी
1: नमस्ते